0: ಸರಿಯಾದ ರೀತಿಯ ಬ್ರಷಿಂಗ್ ಟೆಕ್ನಿಕ್, ಸರಿಯಾದ ರೀತಿಯ ಬ್ರಷ್ ಮಲ್ಪನ ಒಂದು ವಿಧಾನನೇ ಕೂಲಿ ಬೇಣಲ್ಲಿ ಬರ್ಪು. ಸರಿಯಾದ ರೀತಿಯ ಬ್ರಷ್ ಮಲ್ತನ ಅಲ್ಪ ಆಹಾರ ಕಣ ಉಂತಿರ ಸಾಧ್ಯ. ಸರಿಯಾದ ರೀತಿಯ ಬ್ರಷ್ ಮಲ್ತನ ಆಹಾರ ಕಣ ಉಂತಿಜಿದಂಡ ಅಲ್ಪ ಬುರುಗುಕೇನ ಫರ್ಮೆಂಟೇಷನ್ ಆದ ಅದಲ ಆ ಕೂಲಿ ಒಟ್ಟೆಪಣ ಚಾನ್ಸ್ ಇಜ್ಜಿ ಅದನ್ನ ನಿಜ್ಜಿ ಬಾಪುನಂಜಿನ ಸಾಧ್ಯತೆ ಇಜ್ಜಿ ನೆತ್ತೇರು ಬರ್ಪುನಂಜಿನ ಸಾಧ್ಯತೆ ಇಜ್ಜಿ ಅಂಚೆ ಆಯ್ದಿಂದ ಆ ರೀತಿಯ ರೋಗ ಬರೆಯಲ್ಲದಲ್ಲ ಸಾಧ್ಯ.
1: ಕೆಲವರು ಬ್ರಷ್ ಮಲ್ತದ ಬ್ರಷ್ ನಾಯಿ ತುಚ್ಚಲಕ್ಕಾದ ಇಂದು ಈ ಒಂದು
0: ಸಾಮಾನ್ಯವಾಗಿ ಆಗ್ಲಿ ಬ್ರಷ್ ಮಲ್ಪುನೇಟ್ ಇಪ್ಪುಡು ತುಲೆ ಜನಕುಲು ಬುಕ್ಕೊಂಜಿ ಜನಕುಲು ದುರಭ್ಯಾಸ ಉಂಡು ಕಾಂಡೆ ಲಕ್ಕೀರು ಲಕ್ಕಿ ಬೆಟ್ಟಿಗೆ ಪೇಸ್ಟ್ ಮತ್ತೆ ಬ್ರಷ್ ಒಂಜಿ ಆತುದ ಪೇಸ್ಟ್ ಪಾಡಿಯರು ಒಂಜಿ ಗಂಟೆ ಆ ಬ್ರಷ್ ಪಾಡಿ ಪಾಡಿಯರು ಅಗ್ಲು ಬೈದೊಳೆ ಪಾಡಿಯರು ದೆಕ್ಕಿಯರು ಪೇಪರ್ ಓದಿರು ಅಪ್ಪಗಾಯಿನ ಪೇಪರ್ ಓದ್ನ ದೆಕ್ಕುಜಿಯರು ಕುಲು ಒಂದು ಅಗ್ಗಿ ಬರೇನು ತಿರುಗುಬೇರು ವಾಕಿಂಗ್ ಬೈಲಕ್ಕೆ ಹೋಗ್ರಿ ಅಪ್ಪಲ ಅಗ್ಗಿ ಒಂದು ಹೋಗ್ರಿ ಕೂಲ್ ದೆಕ್ಕುಜಿಯರು ಅಕ್ಕ ನನ್ನ ಪಾತ್ರ ಇರ್ಬೇರು ಅಪ್ಪಗಳ ಅಗ್ಗಿ ಬೇರು ಕೆಲವು ಪುಂಜನಗಳ ಅಭ್ಯಾಸ ಉಂಟು ಅಯ್ಯನ ಪಾಡು ಅಟ್ಟಿಲ್ಲ ಗುಣೆ ಬೋದು ಅಡುಗೆ ಮಾಡ್ಬೋದು ನಾನೇ ಉಂಡ ಐಟೇಜೆ ಉಂಡ ಒಂಜಿ ಆ ವಸ್ತು ನಮ್ಮ ಒಂಜಿ ದುರ್ಗಂಧ ಇಟ್ಕೊಂಡು ಇಡೀ ರಾತ್ರಿದ ಒಂಜಿ ಫರ್ಮೆಂಟೇಷನ್ ಆಯ್ನ ಒಂಜಿ ರೋಗಾಣಿ ಪೌಪ್ರ ರಟ್ಟುಂಡು ನಮ್ಮ ಅಡುಗೆ ಮಾಡ್ಬೇಕು ರಟ್ಟುಂಡು ಪಾತ್ರ ನಗ ರಟ್ಟುಂಡು ಪೇಪರ್ ಓದ್ನಾಗ ಒಂಜಿ ಅಸಹ್ಯ ಅವು ಜನಪ್ರಿಯದಾನೆ ಕೆಲವೊಂದು ದುರಭ್ಯಾಸ ಉಂಟು ಪೋಣಗಳ ಎರಡಲ್ಲ ಪಾತ್ರ ಒಂದು ಅಂತಂದ್ರೆ ಬುಕ್ ಆಯ್ನ ಬಾಳಿದಿ ಒಂದು ಪಾತ್ರ ಇರ್ತದೆ ಈ ರೀತಿಯ ಸರಿಯಾದ ರೀತಿಯ ಪ್ರಶ್ನೆ ಮಲ್ತನ ಅವು ಇರ್ಪಲ್ನೇ ನಾಯಿ ತುಚ್ಚಲಕ್ಕೆ ಅನ್ಕೊಂಡು ತಂಚಿ ಹಾಪುಚು ಒಂದು ನಾಯಿ ತುಚ್ಚಿನ ತಗಲೇ ತುಚ್ಚಿನ ಹಾಕಿ ಅಕ್ಕಿನ ಅಗ್ಗಿ ಅಗ್ಗಿ ಅಗ್ಗಿದ್ದು ಅಯ್ನ ಪೂರ ಹಾಳು ಮಂತ್ ಬಿಡ್ಬೇಕು ಅವು ದುರಭ್ಯಾಸ ಐದು ನಿಮಿಷ ಪ್ರಶ್ನೆ ಮಲ್ತನಲ್ಲೇ ಅವು ಬೇಸಿಂದ ಅಲ್ಪ ನನಗೆ ಕರೆಕ್ಟ್ ಉಂತಲೇ ಸರಿಯಾದ ರೀತಿಯ ಮಿತ್ತು ತಿರ್ತು ವರ್ಟಿಕಲ್ ಬ್ರಷಿಂಗ್ ಅಂತಾರೆ ಮಿತ್ತು ತಿರ್ತು ಬ್ರಷ್ ಮಾಡ್ಬೋದು ಹೊರಿಸಾಂಟಲ್ ಬ್ರಷಿಂಗ್ ಅಂತ ವರ್ಟಿಕಲ್ ಬ್ರಷಿಂಗ್ ಮಾಡ್ತದ ಸೈಡ್ಗೆ ಅಂಚಿಂಚಿ ಉಳಾಯ್ದ ಬುಡಕ್ಕೆ ನಾಲಗೆದ ಪೂರ ಸೈಡ್ ಐನ್ ಪತ್ತು ನಿಮಿಷ ಬ್ರಷ್ ಮಾಡ್ತನ ಏನ ಬ್ರಷಿಂಗ್ ಟೆಕ್ನಿಕ್ ಬ್ರಷಿಂಗ್ ವಿಧಾನ ಮುಗಿಪುಣ ಅವತ್ತಂದೆ ಇಂಚಿನ ಒಂದು ಕೆಲಸ ಮಾಡ್ತದ ಮಂಡೆ ಹೋಲ ಬಾಯಿಡ್ ಬ್ರಷ್ ಮಾಡ್ತದ ಅಂಚಿಂಚಿ ಪೋಂಡ ಅರ್ಧ ಗಂಟೆ ಹತ್ತು ಒಂದು ಗಂಟೆ ಬ್ರಷ್ ಮಾಡ್ತನಲ್ಲ ಬಾಯಿ ಕ್ಲೀನ್ ಆಗ್ಬಿಟ್ಟು ಅಂಚಾದಿ ಪುಣ ಆ ರೀತಿಯ ಬ್ರಷ್ ಮಲ್ಪನೆಟ್ಟು ಮಾತ್ರ ಆ ಬ್ರಷ್
1: ಹಾಳಾಗುತ್ತೆ. ನಮ್ಮ ಕೆಲವು ಜೋಕಲ್ ರತ್ತು ಒಂದಲ್ಲ ತೆಟ್ಟು ಕೂಲಿ ಬರ್ಬೋದು ಈ ತೆಟ್ಟು ಕೂಲ್ ತಡೆಪುಲು ಅಂಚ ಅದನ್ನ ಅದಕ್ಕೆ ಜೀಪ ತಿಂಪು ನಡೆದಾದ ಪರಿಣಾಮ
0: ಉಂಟು. ಚೆಟ್ಟು ಕೂಲಿಗೆ ಸುಮಾರು ಜೋಕ್ಲೆಗೆ ಚೆಟ್ಟು ಕೂಲಿ ಅವಳು ಎದುರು ಜಾಸ್ತಿ ಬರ್ಬೋದು ಹೆಚ್ಚಾದ ಬಂಡ ಬಾಟಲ್ ಫೀಡಿಂಗ್ ಅಂತ ಮಾಡ್ತಾರೆ ಎದೆ ಹಾಲು ಕುರ್ನೇದ್ ಬುಕ್ ಒಂದ್ ಸಮಯದ ಬುಕ್ ಅಲ್ಲ ಈ ಜೋಕ್ಲೇಗ್ ಅಕ್ಲಿ ಮಣಿಪಾನ ಕುಳಿಯರ ಬಾಟಲ್ ಫೀಟಿಂಗ್ ಮಾಡ್ಬೇಕು ಕೊಂಚ ಆತ ಸಕ್ಕರೆ ಮಾಡ್ಬೇಕು ಸ್ವೀಟ್ ಜೋಕ್ಲೇನ ಮಣಿಪಾನ ಕುಳಿಯರ ಕೂಡ ಆಯ್ನಾತ ಜೋಕ್ಲೇಗ್ ಏತ್ ಜಾಸ್ತಿ ಸಮಯ ಎದೆ ಹಾಲು ಅಪ್ಪನೇ ಪೇರು ಕೊರ್ನೆಡ್ ಬಾಟಲ್ ಫೀಡಿಂಗ್ ಆಯ್ನಾತ್ ಅವಾಯ್ಡ್ ಮಾಡ್ತಾನೆ ಎಡ್ ಒಂದು ವೇಳೆ ಕೊರ್ನಲ್ಲ ಒಂತ ಕೊರತು ಕೊರ್ದು ಬಾಯಿ ಕ್ಲೀನ್ ಮಾಡ್ತದೆ ಬಾಯಿ ಅಂತ ಬಿಡೋಳು ಎಪ್ಪೆರ್ಲು ದಾನೇ ಅಲ್ಬೇರು ಉಂಡ ಬಾಯ್ಡ್ ಪಾಡ್ದು ಬಿಡ್ಪೇರು ಬಾಲ ಜಿತೋಂದು ಆಯ್ನ ಬಾಯ್ಡ್ ಪಾಡೋಂದು ಎಪ್ಪು ನಿದ್ರೆ ಎಡ್ಲ ಬಾಯ್ಡ್ ಎಪ್ಪು ಅಪ್ಪ ದಾನೇ ಅಪ್ಪು ಕಂಟಿನ್ಯೂಸ್ ಕಾಂಟ್ಯಾಕ್ಟ್ ವಿತ್ ಟೀತ್ ಈ ಶುಗರ್ ಚೀಪೆದ ಕಾಂಟ್ಯಾಕ್ಟ್ ಇಪ್ಪನಾಗ ಅವು ಅಲ್ಪನೆ ಯಾನ ಎಕಡ ಪಲ್ನೇ ಕೊನೆ ಅವು ಫರ್ಮೆಂಟೇಷನ್ ಆದ ಈ ಕೂಲಿ ವೀಕ ಅವನ್ಕೋ ಸ್ವೀಟ್ ಕಂಟಿನ್ಯೂಸ್ ಕಾಂಟ್ಯಾಕ್ಟ್ ಇತ್ತಂಡ ಅವು ಉಂದಾವು ಅಂಚಿನ ಬುಕ್ಕ ಈ ಜೋಕ್ಲೆಗ್ ಅವಳೈತೆ ಶಾಲೆಯಲ್ಲಿ ಜಾಸ್ತಿ ಹೊರಗೆ ಇಲ್ಲಲ್ಲಿ ಕೊಡ್ತೀನಿಲ್ಲ ಶಾಲೆ ಮಕ್ಕಳ ಹುಟ್ಟು ಹಬ್ಬ ಅವು ಒಂದೊಂದು ಬಣ್ಣ ದಿನಕ್ಕೊಂದು ದಿನ ಚಾಕ್ಲೇಟ್ ಕೊಡ್ಬೋಣ ಅಂಚಿನ ಅಭ್ಯಾಸದ್ದಾದ ಜಾಸ್ತಿ ಜೋಕ್ಲೆಗೆ ಈ ಸ್ವೀಟ್ ತಿನ್ಪಣ ಅಭ್ಯಾಸ ಜಾಸ್ತಿ ಏನೈತಾದ ಅವು ಜಾಸ್ತಿ ತೊಂದರೆ ಹಾಕೋಣ ಆ ರೀತಿಯ ಒಂಜಿ ತೊಂದರೆ ಇದ್ದಾದ ಎಲ್ಲಿಯ ಜೋಕ್ಲಿಗೆ ಚೆಟ್ಟು ಕೂಲಿದ ಒಂದು ಸಮಸ್ಯೆ ಜಾಸ್ತಿ ಬರ್ಕೊಂಡು ಚೆಟ್ಟು ಕೂಲಿದ ಸಮಸ್ಯೆ ಎಲ್ಲಿಯ ಜೋಕ್ಲಿಗೆ ಜಾಸ್ತಿ ಬುಕ್ಕಲ್ಲಿ ಒಂದು ಮಂಡ ಡೆಸಿಡಿಯಸ್ ಟೂತ್ ಹಾಲು ಹಲ್ಲು ಪರ್ಮನೆಂಟ್ ಟೀತ್ ದಾತ್ ಶಾಶ್ವತ ಕೂಲಿ ಉಂಡತ್ತೆ ಐತಾತದಲ್ಲ ಸ್ಟ್ರಾಂಗ್ ಅತ್ ಗಟ್ಟಿ ಅತ್ ಬೇಗ ಈ ಸ್ವೀಟ ಇಂಚಿನ ತಿಂದನ್ನ ಬೇಗ ಹಾನಿ ಹಾಕು ಆಂಡ ಐದು ಬುಕ್ ಅವು ಕೂದು ಬರ್ಪಣ ಕೂಲಿ ನಮ್ಮ ಆಯ್ನತ್ ಜಾಗ್ರತೆ ಹಾಕು ಏತ ಜಾಗ್ರತೆ ಮಾಡ್ತಾನೆ ಆತ ಬುಕ್ಕ ಬರ್ಕೊಂಡು ಆ ಕೂಲಿ ಚೆಟ್ಟು ಕೂಲಿ ಆಡಲ್ಲ ಒಂದು ಯಾವ ದಿವಸ ನನಗೆ ತಾಳ್ದು ಹೋಗ್ಕೊಂಡು ತಾಳ್ದು ಹೋದ ಭತ್ತನ ಕೂಲಿ ಜಾಗ್ರತೆ ಮಾಡ್ಬೋದು ಇನ್ನು ಇಂಚ ಜಾಗ್ರತೆ ಮಾಡ್ಬೋದು ಚೆಟ್ಟಿ ಕೂಲಿ ಆಮದಲ್ಲಕ್ಕ ಏನೇನು ಪಲ್ನಂಗೆ ಬಾಟಲ್ ಫೀಲ್ಡಿಂಗ್ ಬುಕ್ಕ ಈ ಚಾಕ್ಲೇಟ್ ಕಂಟಿನ್ಯೂಸ್ ಚಾಕ್ಲೇಟ್ ಅವಳ ಈ ಅಂಟು ಚಾಕ್ಲೇಟ್ ಕೊರ್ಪಣೆ ಅವಾಯ್ಡ್ ಮಾಡ್ತಲ್ಲ ಬುಡ್ದು ಬುಡ್ಲ ಖಂಡಿತ ಅದಾವ ತೊಂದರೆ ಬರ್ಪು
1: ಈ ಬಾಲಲ್ಲಿಗೆ ಮಿರೆಪೇರೆ ಅಪ್ಪ ಕೊರಡು ಕಂಪನಿ ಒಂದು ಕೆಬಿ ಪಾತ್ರ ಅಲ್ಲ ನಮ್ಮ ಅಪ್ಪ ಅಲ್ಲೂ ಅಯ್ಯನ ಪಾಲನೆ ಮನ್ಕೊಂದು ಎನ್ನಿಗ ಡಾಕ್ಟ್ರೆ ಬುಕ್ಕ ಎಂಜಿನ ಮನಗಿ ಕೂಲಿದ ಒಟ್ಟು ಆರೋಗ್ಯ ಕಾತು ಅಂದ್ರೆ ನಮ್ಮ ದಿನನಿತ್ಯ ಅವೇ ಕೂಲಿ ಬ್ರಷ್ ಮಲ್ಪನ ಒಂದು ಸರಿಯಾದ ವಿಧಾನ ಬೋರ್ಡ್ ಪಡ್ಡಾರೆ ಅಮಸರು ಕೂಲ್ ದೆಕ್ಕುನ ಕೆಲವರು ಮೌನ ಮಾತ್ರ ದೆಕ್ಕುನ ಬಂದಿ ಕೂಲಿ ದೆಕ್ಕು ಬೇತ ಹೆಂಚಿನ ಪನ ಇಷ್ಟಪಡ್ತಾರೆ ನಮ್ಮ
0: ಒಂದು ಪೂರ ಪ್ರಿವೆನ್ಷನ್ ಆಯ್ನ ಜಾಗ್ರತೆ ಮಾಡ್ಕೊಡು ಎಲ್ಲಿಯ ಜೋಕ್ಲೇಗ್ ಅಪ್ಪಮ್ಮ ಹೆಂಚೆ ಜಾಗ್ರತೆ ಮಾಡ್ಕೊಡು ಮಂದ ಕೂಲಿ ಹುಟ್ಟಿಯರದ ಉಂಬೆ ಆಯ್ನಾತ್ ಸತ್ವಯುತವಾದ ಆಹಾರ ಯಾನೆ ಕಡೆ ಎದೆ ಹಾಲು ದಯಗೂಡ್ ಮಂಡ ಎದೆ ಹಾಲು ಒಂದು ಸಮತೋಲಿತ ಆಹಾರ ಐಟು ಮಾತಾ ರೀತಿದ ಒಂಜಿ ಅಂಶ ಕಬ್ಬಿಣದ ಅಂಶ ಆಗಲಿ ಕ್ಯಾಲ್ಸಿಯಂ ಒಂಜಿ ಯುಕ್ತ ಮಿನರಲ್ಸ್ ಹೂವು ಇಪ್ಪಡು ಸಮ ಪ್ರಮಾಣ ಉಂಡು ಅಂಚೆ ಐನ್ ಜಾಸ್ತಿ ಸೇವಿಸಂಡ కూలికి పోటినంచిన క్యాల్షియంలా యథేచ్ఛవత్తికుడు నమ్మ బాకీ ఆర్టిఫిషియల్ అది కొరుకునే దాదా ఇది జాస్తి తిప్పుడు అవ్వతాయి బుక్కల క్యాల్షియం సప్లిమెంట్ తిప్పుడు క్యాల్షియం ట్యాబ్లెట్ తిప్పుడు అవి ఎల్లే ప్రయాడే పండ కూలి బరియర్ దుంబే పర్మనెంట్ కూలి బరియర్ దుంబే ఆయన కొరండ అవి జాస్తి ఆయన పోయితోడు అబ్జార్బ్ అవ్వ కూలి బత్తి బుక్క నమ్మ ఈ క్యాల్షియం ట్యాబ్లెట్ కొరండ అతి పరిణామం అప్పచ్చు ఎలుకు బుర అవుతుంది నమ్మ కాయకారద ఎలుపుర గట్టి ఆపణతుందే కూలికి సరి అయిన క్యాల్షియం తిక్కూడదండ ఎల్లే ప్రయాడు ఆయన తెహెచ్చ సమప్రమాణ క్యాల్షియం యుక్తం ఆహార కొరండా అక్కడ కూలి గట్టి అది పడుకు డీకాల్సిఫికేషన్ అప్పుడు కమ్మి అవ్వం ఎనామల్ హైపోప్లేసియా అంచిన పూర్వ కెలవు రోగులు ఉల్ల పండ క్యాల్షియం కమ్మి అన్న కాదు క్యాల్షియం కొరతేడు కూలి వీక్ అవ్వం కూలిద ఎనామల్ ఉంది టొప్పి లక్కదు ఉప్పురించిన కెలవు సీకుల్లో ఉల్ల నాత్ వీక్ ఇప్పుడు నమ్మ క్యాల్షియం ఏత జాస్తి తిందా ఎల్య ప్రయాణం నమ్మ జాస్తి తిన్నట్టు దాని తొందరచ్చి నమ్మ దేహం ఏత క్యాల్షియం కూడా అతే పోయితుండు అవతల మెడిసిన్ అత సప్లిమెంట్ ఇది గొప్పంటే కబ్బిణద అంశాల క్యాల్షియం అంశ పూర్వ సప్లిమెంట్ నమ్మ
1: దేహం
0: పూరకమైన అవు నాకు దేహ గీత కూడా అదే పోయితుండు అంచ అవు జాస్తి ఏత నమ్మ దెతుండ ఆత నమ్మ కూలి దంత భక్తి ఆయన అతి స్ట్రాంగ్ అప్పుడు ఓ పొరలుద దంత భక్తి ఇద్దరు నమ్మ మోనెగల లుక్ వరకుడు సరియాద ఆహార తినేర్లాపడు నమ్మ స్పీచ్ నమ్మ పాత్ర శుద్ధ అయిపోయింది టోటల్ కూలి సరిచిందా బాయ్ సరిచిందా ఆయన వ్యక్తిత్వనే ఉంటే కుంటిదాం
1: బహుశా ఇరిన పాత్రకి అన్నగా కూలి శుద్ధ అయితే పాత్రల శుద్ధ ఉప్పు పనిపడం తెరదు వరకు డాక్టర్ వాకేరి గురించి ప్రశ్న దాదా ఉన్నా నమ్మ కూలి తాళందు ఉప్పు నంచినట్లు ప్రాయదకులు ఈ కూలి దెబ్బకి దాద విశేష గమన కొరం
0: ప్రయదకల పండ కంప్లీట్ కూలి పోయిన
1: అజ్పూర్ సొడ్డు మిత్తు దక్కి కూలి తాళం దుప్పినట్లే
0: సామాన్య అజ్పూర్ సొడ్డు బుక్క అవు వయస్సు సమస్య
1: కూలి ఇచ్చిండల నిజిన్ ఆయన దిక్కున ఈ బకెట్ దాల పనులే
0: ఇతే కంప్లీట్ కూలి పోదిత్తిండల కూలి నిజిన సామాన్యవాద సాల్ట్ వాటర్ పండ ఉప్పు నీడు దిక్కుండ యావం సరియాద మసాజ్ మంత్ర దగ్గర దిక్కుండ ఒక బాయిద నాలాడిన అగ్రన్ క్లీనర్ దిత్తుందండ యావన ఇక టంగ్ క్లీనర్ ఉంది ఎడ్డైనా వస్తువులు దిక్కుండా అవతన హళ్ళీడు నమ్మ ఈ సొప్పుద ఆ నారడించే గీరుండాల అవు పోపుడు ఆ నారడు ఇప్పుడు ఉంచి ద్రవ నాలుగై తాగండి అవి కలర్ ఉండు నమ్మ అగ్రం ఉండదు క్లీన్ అది పోపుడు అయ్యే రీతిని బ్రష్ మల్పడి బుక్క అక్కడ శారీరకవాదు సదృఢాదు లేరు అక్కడికి నల్ల మంచి సెట్ మల్తుండ అక్కడ అగ్గినంచిన సామర్థ్య ఇస్తుండ బుక్క రిజ్ ఇందో అని పేరు ఆ కూలి పోయిన ఎందుకు రిజ్ ఇంద ఆ బాగా గట్టి ఇస్తుందండ కంప్లీట్ డెంచర్ పూర్ణ ప్రమాణత కూలిద సెట్ కొరియ రాకుండా అక్కడికి అవి ఏతో పొరులు మల్పరాపడం వండ దుమ్ముద కూలిదల్లి కూనే అక్కడికి మలుతుంది 90% మొదలు 100% యాన పంపించి దేవండ న్యాచురల్ ఇస్ న్యాచురల్ ఆర్టిఫిషియల్ ఇస్ ఆర్టిఫిషియల్ అండ సరియాద అభ్యాసం అవుతుంది ఆ కూలిద సెట్ కూర్ర అక్కడ ముఖత్త అక్కడ కొంచెం 10 కమ్మి అయ్యలేక తోచి అమ్మక
1: కృతక కూలి ఇత్తనట్లు వారి
0: కృతక కూలి ఇత్తనాకలే ఆయన ఈ సంపూర్ణ పూర్ణ ప్రమాణ సెట్ ఉన్న ఫుల్ సెట్ ఉందండ అవు దీపం దెప్పనంచిన ఇడెడెక్క కూలి ఇప్పుడు ఫిక్స్ మల్పేరు లాపం దెప్పన లేక అడేకి ఫిక్స్ మల్పన కూలి ఇస్తుందట